కల్పోన అసిదాం బ్రహ్మ రూపం కళంకమిలా కేవలమాం బ్రహ్మ రూపం ఎప్పోదం పరువడివాం బ్రహ్మ రూపం ఏకపరిపూరణమాం బ్రహ్మ రూపం జ్ఞానగణవడివాగుం బ్రహ్మ రూపం జ్ఞానమిల పరమాగుం బ్రహ్మ రూపం మౌనమునియాగుం బ్రహ్మ రూపం ముక్త గురుం పదమాగుం బ్రహ్మ రూపం హీనమిల పొరుళాగుం బ్రహ్మ రూపం ఎవకుం విలక్షణమాగుం బ్రహ్మ రూపం హాని ఇలా పొరుళాగుం బ్రహ్మ రూపం అఖండ చిదాకాశమదం బ్రహ్మ రూపం అరిహుక్కుం అరివాగుం బ్రహ్మ రూపం అనితుక్కుం

ప్రభదుం బ్రహ్మ మాత్రం నరకమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం మోగమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం మోదుణర్వాయ్ తోట్రుభదుం బ్రహ్మ మాత్రం ఆగమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం హరిభవనాయ్ తోట్రుభదుం బ్రహ్మ మాత్రం దాహమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం తన్పురుడాయ్ తోట్రుభదుం బ్రహ్మ మాత్రం శోకమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం సుఖమధువాయ్ తోట్రుభదుం బ్రహ్మ మాత్రం ఊగమెన తోట్రుభదుం బ్రహ్మ మాత్రం ఉణర్పొరుళాయ్ తోట్రు

కేవలం బ్రహ్మరూపం, కళంకమిల కేవలమాం బ్రహ్మరూపం, ఎప్పోదం వరువడివాం బ్రహ్మరూపం, ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం, జ్ఞానగణవడివాగుం బ్రహ్మరూపం, జ్ఞానమిల పరమాగుం బ్రహ్మరూపం, మౌనమునిలయాగుం బ్రహ్మరూపం, ముక్త గురు